తాటిగా బెహద్ గముద షా షా షా షా నీవు ఒన్నోమదమై డాక్టర్ కథాకరుడు లెడ్డుడుగా కెహగా అంటుంది